హ్యాపీ హ్యాపీ బర్త్డే ఇస్తాను, బర్త్డే హ్యాపీ బర్త్డే మనకు బర్త్డే కాపోస్ మమ్మీ బర్త్డే కాపోన్ ఉజాయిగో మే నాకు అమీ గోస్ వచ్చి జన్ జన్ పుంకు పుంకు జన్ గునియా Aper sebenarnya dia nyoda aper la guerta no busai janja la guerta antak ia sa pungkuk-pungkuk no pungkuk-pungkuk dia seluyus country mo ha kana oi lain dia guapo saktur gait jan jan pungkuk-pungkuk oga belated happy birthday mami tik and happy happy birthday sana birthday kod lawa and of course ni kulas ni do pasti happy birthday usun sik word share eh.